0: దివుంగిది మీ అళా ఇబరస్ కలాంగి హద్రతుగా దన్నవము హద్దవ బొడుకుర విరస్ కలాకు అళమిన్న ఇబరస్ కలాంగి రస్కంఫుళం ఉరెదుమా దెమెదు ఉరస్ అలనివి మింవర ఇబరస్ కలాంగి హద్రత అళమిం బిరువెతి కురవ్వాఫాందేవ్ అది ఇవరస్ కలాంగి స్వరుగ్యం అళమిం వాసిలు కొద్దెనివి మింవర ఇవరస్ కలాంగి హద్రత అళమిం కియమం తెరికురవ్వాఫాందేవ్ అది దునియా ఆఖరతుకి ముసీబాతకకి అళమింగి కురిమతీగా కమకన్నువా మింవర అళమింగి ఈమాంకం గద కొద్దెవ్వాఫాందేవ్ హద్దవా బుడు కురె విరస్ కలాకు మి అళాయం హియో విష్ణు ఇల్హాం కొద్దెవ్వా ఫాందేవ్ అది మి అళాగె నఫ్సుగె నుబాకము మి అళా సలామె కొద్దెవ్వా ఫాందేవ్ హద్దవా పొడుకురె విరస్ కలాకు మి అళాయం ఏగె సబబు అజాబును లిబేన హలాలు తకితిన్ రిస్కు దెవ్వా ఫాందేవ్ అది మి అళాయ దెవ్వి రిస్కుగె సబబు మీ అళాయ హింహమ జహున్ దివ్వా ఫాందే అళమింగి వెరిరస్ కలాకు అళమింగి ఫాఫతక అళమింగి కంతత్తకుగా హద్దు ఫహనళా దియుముగెకు అళమిన్న ఫుస్సవా ఫాందే అది అళమింగి ఫాతిలత సాబిత్ కొద్దివ్వా ఫాందే అది కాఫిరు వెగెంవా మీస్తకుంగె మచ్చ అళమిన్న నస్రు దివ్వా ఫాందే అళమింగి వెరిరస్ కలాకు అళమిన్న అళమింగి ఫాఫత ఫుస్సవా దివ్వాందే అది ఈమాంకం మతీతిబే మిథునియ దూకొఫ్ఫావా అళమింగి అఖ్తకుంగి ఫాఫవిస్ ఫుస్సవా దివ్వా ఫాందే ఈమాం విమీహుంగి మచ్చ అళమింగి హిత్తకుగా హసద వెరికమే కిలంబుకమే నులవ్వా ఫాందే అళమింగి వెరిరస్ కలాకు హమ కరవరుం ఇబరస్ కలాంగి ఎమ్మె ఓగావంతర హీమువంతరస్ కలాంగ్ అళమింగి వెరిరస్ కలాకు ఇవరస్ కలాంగ్ హదురతు అళమిన్న రహ్మెల్లవ్వా ఫాందేవ్ అది అళమింగి కంకముగా అళమిన్న హియో విష్ణుమా హియో గైద్దక్కవా ఫాందేవ్ అళమింగి వెరిరస్ కలాకు దునియేగా హియోకం అది ఆఖరతుగా వెస్ హియోకం అళమిన్న దివ్వా ఫాందేవ్ అది నరకాగి అజాబు అళమిన్ దిన్నవా ఫాందేవ్ అళమింగి వెరిరస్ కలాకు ఈమావు మగ్గువాలవ్వా రసూలకు త్యబామీహుంగి వెరిరస్ కలాంగి అం ఈమాం వాషే గోవాలవ్వా అడు హమ కషవరు అళమిన్ ఎహీము దెంఫహి అళమిన్ ఈమాం వీము అళమింగి వెరిరస్ కలాకు ఫహె అళమిన్న అళమింగి ఫాఫత ఫుస్సవా దెవ్వా ఫాందేవ్ అది అళమింగి కిబ్యాంగ్ అళమింగి కుత్త అఫూ కొద్దెవ్వా ఫాందేవ్ అది హియోలఫా మీహున్నాయకు అళమిం మరుగన్నవా ఫాందేవ్ అళమింగి వెరిరస్ కలాకు ఇబరస్ కలాంగి రసూలుంగి దూఫులు మతిన్ అళమిన్న ఇబరస్ కలాంగి వాదువె ఒడికెం ఫావా కంతత్త అళమిన్న దివ్వా ఫాందేవ్ అది కియామిద్వహు అళమిన్ నికమతి నుకురవ్వా ఫాందేవ్ హమకరవరు ఇబరస్ కలాంగి వాదా ఖిలాఫు వెవొడియన్ నుగన్నవము
1: దేనుగే అడు

ఫొతుగే తెరేం బై ఎవరెన్నల్లిబును మీహుం కలేగఫాన్ దెకివడేన్ నుగన్నవం తోయ్ ఎవరెం బుధషాయ్ షైతోనాయం ఈమాం వి అది కాఫిరువి మీహున్న ఎవరెం బుణతి ఈమాం విగంతిబి మీహున్న వురెం మిబ మీహున్న తెదిమగులి బుంబుడే.

అదువున్న హంగురామ కురుముగ రక్కాతిరకంగా హిఫాషే అది బ్యాబయ త్యబ్యామీహుం హంగురామే నుకున్నాషే నువత ఎమ్మెంగ్ ఎక్కుగా త్యబ్యామీహుం హంగురామే నుకున్నాషే.

0: ఆనామెదు ఎవరెం విష్ణా ఫికురు నుకురణీ హెయ్యి ఏ కురువానకి అల్లాహ్ ను ఎహిం ఫరాతకుం ఆ ఇచ్చికం గా వీనమ గిన వెగం వా తఫాతత ఏం ఎవరెన్న ఫెనునీ హె
1: వైదా జాఅహుం అమ్రుం మినల్ అమ్న్ అవిల్ ఖౌఫ్ అదాఉ బిహ్ వలా

0: అరకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనికాడు
1: కీరిత్ గురువాన్గే దివి తర్జమా.
2: కీరిత్ గురువాన్గ దివి తర్జమాయం ఎదుగెనిస్తేని సూరతు నిసా సాళిస్ హవన ఆయతం ఫషాయగెన్ ఈ సూరతుగే నువదిహ నువవన ఆయతుగ నియల తర్జమా విదాళు దివ్వాఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: بسم الله الرحمن الرحيم
4: رحمن وانت رحيم وانت الله گه اسم فلم فشاگنمه

ఫొతుగె తెరేం బై ఎవరెన్నల్లిబును మీహుం కలేగఫాన్ దెకివడే నుగన్నవంతోయ్ ఎవరెం బుధషాయ్ షైతోనాయం ఈమాం వి అది కాఫిరు మీహున్న ఎవరెం బుణతి ఈమాం విగంతిబి మీహున్న ఉరెం మిబ మీహున్న తెది మగులి బుంబుడే.

ఫావా లవ్వా ఫావా ఫుతషాయ్ రసూలా అంగవా గుత తబావాంత్యబామిహుం అన్నాషే బునఫినమ మునాఫిఖున్ నఫ్రత్వే కలేగ్ ఫాన ఫురగస్ దేతి దెక్వడా గన్నవానువే.

0: అది ఎవరెంగె అత్తకుం ఇస్కుల అమల్ తకిగ్గె సబబం ఎవరెన్న ముసీబత్ జహిజియా కుం ఫదతోయ్ దెంగ్ ఎవరెంగ్ ఇహ్సాన్ తెరువుమాయ్ ఎక్వేరి కురుం మెనుయి తిమం మిన్ ఖస్తిన్ నుకురమే దన్నవ అల్లాహు గందీ హువా కురమున్ కలేగ్ఫానుంగ అరిహం ఆది
1: أولئك الذين يعلم الله ما في قلوبهم فأعرض عنهم.

అదువున్న హంగురామ కురుముగా రక్కాతిరకంగా హిఫాషే అది బాబయ తెబామి హుం హంగురామే నుకున్నాషే నువత ఎమ్మెంగెకుగా తెబామి హుం హంగురామే నుకున్నాషే.

ఎవరేం బునెతే తిమం మెం కియమం వము ఫహె ఎవరెం కలేగ ఫానుగ అరిహున్ నుకుమె జనమ ఏగ తెరేం భయకు కలేగ ఫాను విదాళ్వాగు నూం గొతక రావై ఎవరెన్ రావాగుం అల్లోహు లివ్వతే ఫహె కలేగ ఫాను ఎవరెన్నా దుర్హలివ వడాగన్న వాషి అది అల్లోహ వకీలు కురవ్వాష్ వకీల కంగా అల్లోహ ఫుదే.

0: ఆనామెదు ఎవరెం విష్ణా ఫికురు నుకురణి హెయ్యి ఏ కురువానికి అల్లాహును ఎహిం ఫరాతకు ఆ ఇచ్చికం గా వీనమ గిన వెగం వా తఫాతత ఏం ఎవరెన్న ఫెనుని హే
1: వైదా జాఅహుం అమ్రుం మినల్ అమ్ని అవిల్ ఖౌఫ్ అదాఉ బిహ్ వలా

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కీత్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం గారిహు రివా కురవాఫా వ హదీసిగ్గా బయాన్ కురవాఫా వ ఫదై ఇన్నల్ ముమ్మిన ఇజా కాన ఫిస్ సలాహ్ ఫఇన్నహు యునాజి రబ్బహ్ మానై హమ కషవరు ముమ్మిను అలా నమాదం హున్న హిందు ఏనా ఎవని ఏనాగి వెరి రస్కలాంగి హదురతం మునాజాదన్ నౌగై నమాదుగా కియవా కియవుమకి నమాదుం బేరుగా కియవా కియవుమ తఫాతు కియవుమే ఎయి ఏ హాలతుగా ఏనా ఎవని ఏనాగి వెరి రస్కలాంగియా వరగ్గాతుగా కమవాతి ఎయి అబి హురైరా రదియల్లాహు అన్హు కీర్చ్ నబియా సల్లల్లాహు అలైహి వసల్లం గారిహూన్ రివా కురవా ఫావా హదీఫెగ్గా బయాన్ కురవా ఫావా ఫదై وما تقرب الي عبدي بشيء احب الي مما افترضت عليه ماني اديتي من رسكلانج ايناج متش فرض كوريفيكا ميكوجن تي من رسكلانج الا تي من رسكلانج يا كوتن ومووره تي من رسكلانج اكما كلوبي اوديجن واكمن نوي مين امادو تكي مان الله كوتن ومكي نمادوغا كيت قرانكي مولين تفاتوكمكي ఏ నమాదు కురా మీహా నమాదుగా ఏనాగి వెరి రస్కలాంగియ మునాజా దన్నవనియే ఏ కలాంగి బస్ఫుళు తక్కియవాయిరు ఏ బస్ఫుళు తహుగే మాన హితం హాజిరు కురే ఏ ఫహు తక్బీరు కియే తక్బీరు కియో మఫహు రుకూ అద్దే అది మతివెరికో మ్యాకురు మట్టక దేన్ ఉఫులాలు మఫహు అల్లాహు అక్బర్ మిఫదాన్ కియోమున్ రుకూ అద్దాన్ ఫషయే అర్ రుకూ మి రుకునుగా మ్యాన్ అల్లాహు మత్తివరి కురుం హిమెనే ఎహిన్ కమున్ రుకుగా కియనీ సుబహాన్ రబ్బిల్ అజీమ్ మిఫదైన్నే అత్ తస్బీహ్ కెమానేకి హుస్ దుర్వే ఒడిగెం బొమె హురిహా ఉని సిఫా యకున్నా కమకుం హుస్ దుర్వే ఒడిగెం బొమె అలా సుబహాన్ రబ్బిల్ అజీమ్ మిఫదైన్ కియుమున్ హురిహా ఉని సిఫా యకున్నా కమకుం ఎకలాంగె హుస్ దుర్కురే ఉని కంగెంగే ఎ హురిహా ఫురిహా మహమ్దెన్ ఎకలాంగియా సాబితు కురే ఉనియే ఎహెని ఏనా కియని సుబహాన్ రబ్బిల్ అజీమ్ మిఫదైన్నే హమై ఫదైన్ రుకుఉగె జికురుతహుగా వారిదుగెన్ ఐస్ఫా వా ఫదైన్ సుబహాన్ రబ్బిల్ అజీమ్ వబిహమ్దిహ్ మానేకి తస్బీహయా ఎకు హమ్దు కురుమే అది మినూనస్ కీర్త్ నబియా సల్లల్లాహు అలైహి వసల్లం గరిహుం వారిదు ఎఫావా ఎహెన్ తస్బీహెస్ కీదానే మిసాలక سبحانك اللهم ربنا وبحمدك اللهم اغفر لي نوتا سبوح قدوس رب الملائكة والروح مفدا انفسكي داني ركوغا كيا ذكرتهوغا مي صفا اكلانج معكرون همني افه ركوع تدواني سمع الله لمن حمده مفدا انكي امني مانيكي مان الله اكلانج حمد كراميها كان اجابة دفاني రుకుఉన్ తెదువమున్ కురా హమ్దకి ముస్తజాబు హమ్దకి ఎహిన్ కమున్ ఎఫ్ఫహు తెదువ ఇఅతిదాలుగా హుట్టి హురే అది అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ మిఫదాంకియే నోత రబ్బనా వలకల్ హమ్ద్ మిఫదాంకియే నోత రబ్బనా లకల్ హమ్ద్ మిఫదాంకియే అది ఎదేవిగెం వని మి హమ్దు కురున్ దిగు కురుమే అల్లాహుమ్మ లకల్ హమ్ద్ హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్ ملء السماوات ومن الأرض ومما بينهما ومما شئت من شيء بعد أهل الثناء والمجد أحق ما قال العبد وكلنا لك عبد لا مانع لما أعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد اعتدالك محالتك نمادك ركنتهك ترين ركنه أديهما إفادين ركوعك بس ركنه రుకుఉన్ తెదువమకి వెస్ రుకునే ఇఅతిదాలకి వెస్ నమాదుగె రుకుంతహుగె తెరేన్ రుకునే ఎహింకమున్ ఎతనుగా ఫురిహమ గొతుగా మడువెలాన్ జెహె అది ఖియాముగె హాలతుగా దేవన ఫహర అల్లాహ్ తబారక వ తఆలా య హమ్దు సనా కియాం వానే ఏ నమాదు కురామీహా ఎకలాంగి అట్టక రుకుఉకు ఎకలాంగి మతివెరి కురే అది ఎకలాంగి సనా కియా ఇఅతిదాల తెదువే

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్న టకా అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.